శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశ

పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత

కవచం దేవతావాసం శనైశ్చరీతికరం సర్వసౌభాగ్యదాయకం ఓం శ్రీ శనైశ్చర పాదో పాదం మే సూర్యనందన.

బుధః పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకితమ్.